కెరూబు వరుణ్ ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వ పరాత్మ మహోత్తమ దేవి అల్హాన్సిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సీలు స్వర్గముల వెనవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉపహంసే శుద్ధై शुद्ध किमिन दीवार है देखी नुणवत्वा गायना करोन सह देवन इहल स्वर्ग विडवास करण उबगे शुद्ध देव दूत दहस्वर दस दस दसात्मर दस दसवन देव दूत सेना वल स्वकीय महिमे फसगता ඔබ වහන්සේ ඉදිරියේ වැඳ වැටෙමින් ඔබ වහන්සේ සුද්ධයි ඔබ වහන්සේ සුද්ධයි

స్వర్గిక దేవదూత సేనావలన నమస్కారే సమగమే నమస్కారే ముసుకరణ ఆపిమే విలావే ఒకట సుదివే యమే ఉన్వాన్సేర నమస్కార కిరీమ నదర కరాన్నే నాం ఉన్వాన్సేర నమస్కార కరాన్నత యమే బాధా కరాన్నే నాం ఉన్వాన్సేర నమస్కార కర్ణ దీవు ఉన్వాన్సేర నమస్కార కర్ణ ముఖ యమే నదర కరాన్నే నాం ఏవా వసాదమన్నే నాం పొలవే అతి కల్ ఖతా కొట దేవియన్ వాన్సేర జీవి మహిమే ఏ కల్ విసి లబా దెనవా ఎత పొలవే తిబెన వృక్ష కథా కొట దేవియన్ వాన్సేవ నమస్కార కరనవా ఎత యమేక్ ఒబట నమస్కార కరన్న బాధా కరన్నే నా యమేక్ దేవియన్ వాన్సేవ కరన నమస్కారే నతర కరన్నే నా ఇరా అంద తారకా దేవియన్ వాన్సేట హిమి నమస్కారే వాన్సే రోసవనవా ఒకట నమస్కార వేవా సర్వ పరాక్రమ ఆనంద ఒకట సమాన కిసి వెట్నత ఒకే మహిమే లబా గన్నట స్వర్గవలిన్ వెటను దేవి దేవదూత పొర కతి ఒకట హిమి మహిమే అత్కర గన్నట పొలవే వివిధ మనుష్యా తరగ కరతి నమూత్ దేవియన్ వహన్సేగే మహిమేట అత్త గసి హెక్కే కాటద పొలవే దేవివరున్ నై కియా గన్న తిస్తుం కోటియా దేవివరున్ యై కియా గన్న స్వర్గ వలిన్ వెటను అశుద్ధ దేవ దూతయన్ ఒబగే మహిమేట అత్త గసన్నట హదన్నే ఔర్ స్వకీయ గౌరవే ఉదసా స్వకీయ లాభే ఉదసా మనుష్యన్ రవటన్నోయ నముత్ ఒబ పమన మనుష్యంట సదా కల్హిమ ప్రేమ కరణ దేవియన్ వహన్సే ఒబగే సలసు జనగత హెక్కే కాటుగ బోహో దినా దేవియన్ వహన్సేవ ప్రతిక్షేప కల తమ సిద్వల మార్గవల హరి యమిన్ సిడిన్నే నముతున్ వహన్సే కియన సేక్ రంగ రిదీద మాగేయ మమ కెమతి కెనాట ఏవా దేమి కెమతి కెనాగెన్ ఏవా గన్నేమి పొలవే రజవురు పత్ కరన్నేద పహ కరన్నేద మమయ మాగే కెమెత్తే లెస సియలు రాజ్యన్ పాలనే వన్నే అయి స్వామి వహన్సే కియన సేక మా సమగ సిగిన నముత్ మాగే కెమెత్తట ఎహై యమే క్రియా కరన్న హదన్నేద మమ ఒహు బలేన్ పహ కరన్నేమి మమ ఒహుట సతు బలేయ ఇవత్ కొట వెనకెకుట ఎమ బలే లబా దెన్నే మమ లబా దున్ దనేన్ యమెక్ వెరది దయక్ కరన్నేద ఒహు సంతక దనే మమ ఒహుగెన్ ఇవత్ కొట మట యటహత్ అయ అతరే ఏవా బెదా దెన్నేమి మమ వనాహి దేవియన్ వహన్సే బవత్ కిసివెక్ట మట విరుద్ధవ సిడిన్న నొహకి బవత్ తేరుం గనిన్ ములు పొలవ మాగి అతే పొలవే సీమ దక్వా పాలనే కరన్నే మమయై స్వామి వహన్సే కియన సేక ఉన్వాసర నమస్కార ఉన్వాసర నమస్కార కిరీమ లబీమ తరం భాగ్య తవత్ నే సహోదరయా సహోదరియ ఉన్వాసగే సెనగ ఉన్వాసేవ గౌరవేట పత్ కరన్న ఉన్వాసగే సెనగ ఉన్వాసిదిరియే వెద వెటే దేవియన్ మహర్షి తామ బలవంతా

కెరూబ్ వరుణ్ ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్న ఓ వాహసేట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గవల వెడవాసే కరణ శుద్ధ దేవదూతి అన్న ఓ వాహసే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ තුන්වන සහ දෙවන ඉහළ ස්වර්ගවල වැඩ වාසය කරන ඔබගේ සුත්ත දේව දූතයා දහස්වර දහසක් දස දහසක් වර දස දහසක් වන දේව දූත සේනාවල් ස්වකීය මහිමේ පසකතා ඔබ වහන්සේ ඉදිරියේ වැඳ වැටෙමින් ඔබ වහන්සේ සුත්තයි ඔබ වහන්සේ සුත්තයි